0: తిలకవర్ధన టెక్స్టైల్స్
1: ఫినిషింగ్ వహలక్ లెస కలర్ ఆఫ్ ఫ్లో వెజబెనా
2: సిట్ పెదగని కల్ పవతి అవలక్షణ నోవి ఓయత్ వాలెట వర్షి వెన్న ఫినిషింగ్ వహలక్ నం కలర్ ఆఫ్ తమై
3: ఒమత్ ఏ లెవెల్ అవసన్ క్లాసెస్ విత్ NIBM ద సిటీ యూనివర్సిటీ సమకిన్ ఒబే గ్లోబల్ లైఫ్ ఇక కొడనగా గన్న UK ఆస్ట్రేలియా మలేషియా హో రష్యా విశ్వవిద్యాలయకిన్ లో పిలిగత్ ఉపాధ్యాక్ business computing design data science engineering languages psychology hall logistics and unshaking sampurna karanna aduma amathanna 011732 NIBM the city university the place to be
4: enna enna me patte lang sutiyanna
5: රුපියල් 150,000ක් වටින කැරට් 22 සුපිරිසිදු රත්තරන්ින් හදපු බ්‍රේස්ලට් එකක් මේ පාර ක්‍රේසි වෙන්දේසියෙන්
4: ගන්න ගන්න මේ බ්‍රේස්ලට් හොඳද බලන්න
6: සොත්මහල් ජුවලස් එකෙන් ලැබෙන නිසා වගකීමයි විශ්වාසය වැඩි
5: අඩුම ගානට මේ බ්‍රේස්ලට් එක ඔයාගේ කරගන්න දැන්ම ක්‍රේසි වෙන්දේසියට රෙජිස්ටර් වෙන්න
6: RJ හෙස්තනත් KW කියලා ටයිප් කරලා 3947ට SMS කරන්න
7: Theater Crazy Vendesi Sikurada Hawasa Pahata
8: Powered by Bid to Win